జగతున్నా కటధా కటధా కటజన్నడాన తకధా తిన్నా కట తదకట తక ధరక ధరక ధరకటదా తకటదా ధరకటదా తకటదా తదకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటదా తకటద